0: ఏ మల్లన్న, నీ స్టైల్ చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చిక్బెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్నా.

0: ఏంటి తెగ ఓవర్ చేసినా?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానివి కదా.
1: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో.
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు
1: మంచి మూడ్.
0: అయ్యో
2: చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా. నన్నే కాదు